నమస్తం నిర్దాపి నమస్తం అతాపి నమస్తం త్రిమాన్ని నమస్తం నిదాన్ని నమస్తం అగాయ నమస్తం అబాయ నమస్తం త్రివర్గి నమస్తం స్వర్గి నమస్తం ప్రభోగి నమస్తం సుజోగి నమస్తం అరంగి నమస్తం అపంగి నమస్తం అగమ్య నమస్తస్త్రమి నమస్తం జలాశ్రయ నమస్తం నిరాశ్రయ నమస్తం అజాతి నమస్తం అపాతి నమస్తం అమజ్వి నమస్తస్తజ్వి అదేశం దేశి నమస్తం అపేసి నమస్తం నిర్తామి నమస్తం నిర్భామి నము సర్వకాలే నము సర్వదయాలే నము సర్వరూపే నము సర్వక్తుభూపే నము సర్వకాపే నము సర్వతాపే నము సర్వకాలే నము సర్వపాలే నమస్తస్తు దేవే నమస్తం అపేవే నమస్తం అజన్మే నమస్తం సుబన్మే నము సర్వగౌణే నము సర్వపౌణే నము సర్వరంగే నము సర్వపంగే నము కాలకాలే నమస్తస్తు దయాలే నమస్తం అభర్ణే నమస్తం అమర్ణే నమస్తం జరారం నమస్తం కృతారం నము సర్వతందే నమోస్తు అబందే నమస్తం నిర్సాకే నమస్తం నిర్భాకే నమస్తం రహీమే నమస్తం కరీమే నమస్తం అనంతే నమస్తం మహంతే నమస్తస్తరాగే నమస్తం సుహాగే నము సర్వసుఖం నము సర్వపోఖం నము సర్వకర్త నము సర్వహర్త నము జోగ్జోగే నము భోగ్భోగే నము సర్వదయాలే నము సర్వపాలే చాచరీ ఛంద త్వయ ప్రసాద अरूप है अनूप है अजू है अपू है अलेख है अपेख है अनाम है अकाम है अते है अपे है अजीत है अपीत है अत्रमान है निदान है त्रिवर्ग है असर्ग है अनिल है अनाद है अजय है अजाद है अजन्म है अवर्ण है अपूत है अपर्ण है अगंज है अपंज है अचूत है अचंज है अमीक है रफीक है अतंध है अबंध है निर्बूज है असूज है अकाल है अजाल है अल्लाह है अजह है अनंत है महंत है अलीक है निरसरीक है निर्लम्ब है असंभ है अगम है अजम है अपूत है अशूत है आलोक है अशोक है अकर्म है अपर्म है अजीत है अपीत है अबह है अगह है अमान है निदान है अनेक है फिर एक है भुजंग प्रयात छंद नमो सर्वमान्य समस्ति निदान्य नमो देव देवे अभेखी अभेवे नमो काल काले नमो सर्वपाले नमो सर्वगौणे नमो सर्वपौणे अनंगी अनाथे नृसंगी परमाते नमो पान पाने नमो मान माने नमो चंद्र चंद्रे नमो पान पाने नमो गीत गीते नमो तान ताने नमो नृत्य नृत्य नमो नाद नादे नमो पान पाने नमो बाद बादे अनंगी अनामे समस्ति स्वरूपे प्रभंगी परमाथे समस्ति में पूते कलंक बिनाने कलंकी स्वरूपे नमो राज राजेश परम रूपे नमो जोग जोगेश परम सिद्धि नमो राज राजेश परम वृद्धि नमो शस्त्र पाणि नमो वस्त्र माणि नमो परम ज्ञाता नमो लोक माता भेखीय भरमीय भोगीय भोगते नमो जोग जोगेश परम जोगते नमो नित नारायण क्रूर कर्मे नमो प्रेत अप्रेत देवे सुतर्मे